0: అలుదా కాలర్ జీ తరఫ్ ఇక కాలర్ వస్తాం కదా. అస్సలాం అలైకుం.
1: వాలైకుం సలాం
0: జీ. దా సాయి కేర్ కితాం గా గలాయో ప్యా?
1: సాయి దిల్బర్ పేన గలాయో బూరో పేన మా.
0: ఓ దిల్బర్ సాయి కేడా ఆలా తవ ఠీక్ హై యో? అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా అల్లా జైసాం జీ. మోరో ఎఫ్ఎం 88 బుధనా ఆయో?
1: जी साईं बिल्कुल ॿुधंदा आहियूं.
0: वाह वाह ज़बरदस्त. कीअं लॻंदो आहे तव्हांखे असांजो शो या असांजा ॿिया प्रोग्राम्स? ज़बरदस्त, वॾी महिरबानी. हाणे छा थो ॿुधणु चाहीं अॼु असांजे प्रोग्राम में? कहिड़ो गानो ॿुधंदे? चमन मिराली जो. मुंहिंजी प्ले लिस्ट में हिकिड़ो ॾाढो भलो गानो पियो हले, सिर्फ़ु तुंहिंजे लाइ आहे, ॿुधंदे? ठीकु आहे, पंहिंजे दोस्तनि खे शामिल कयो. पंहिंजे दोस्तनि खे शामिल कयो. ठीकु आहे अयाज़ भेण. ठीकु आहे मुर्तज़ा मला, मिठो माण्हू, खिलणो माण्हू. बिल्कुलु हुनखे भारत कंदासीं. वॾी महिरबानी. तुंहिंजे लाइ हिकिड़ो सॉन्ग प्ले कयां थो, इहो ॿुध मिठा. महिरबानी तव्हांजी.
1: समय